0: సంవైధానిక లోపం. కుతుబి దాయత్రి దూరం ధరలు కుతుబి తే కష్టపి జల్లు ఏమన్నా మధ్య నామ సంపోయి
1: ఆమె